ఆ కథావ అదమే మోతి సంగీత వేళ ఒబట గినేను సెమింగ్ పావిన రిద్మ హదవతే గెంబురుట అల్లిన అందరూ ఆలోక మిశ్ర సువే ఒబే సితట నవ లోకయాక్ వివృత కరణ విశేష మోహతాక్ సమందెము సుపిం లోవే కుసుమ్ హోరా మల్సరా మెందిం మే గీతే ఒబ వెత గినేనే లంక రేడియో అపి సమందెము ఏ గీతేట